ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్నారు. ప్యారిస్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో గిరిజన సమాజ సాధికారత కార్యక్రమానికి ఈరోజు రాష్ట్రపతి హాజరవుతారు. రేపు ఓంకారేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సికిల్ సెల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఒడిశాలో రైరంగ్పూర్లో ఎయిమ్స్ భువనేశ్వర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. కుసుమి బ్లాక్లో గనుల ప్రభావిత గ్రామాల కోసం ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తారు. శనివారం పహాడ్పూర్లో స్కూల్, స్కిల్ సెంటర్తో పాటుగా పలు సౌకర్యాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్రపతి సందర్శిస్తారు. లబ్ధిదారులు పిల్లలతో

0: సంభాషిస్తారు. అనంతరం రాయరంగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 21న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కన్వకేషన్ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెరోజర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న లక్షలాది మంది భారతీయ నావికుల భద్రతే తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ను అభినందిస్తూ భారత్ అమెరికా వాణిజ్య చర్చల పురోగతిపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలకు ఈ ఒప్పందం కలిగిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. ఫ్రాన్స్లో ఏవియాన్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నిన్న సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో భారత్, ఉక్రెయిన్ దేశాలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అలాగే యుద్దానికి పూర్వం ఉన్న వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని, భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షానే ఉంటుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సమాజానికి మేలు చేసేలా మానవ కేంద్రిత విధానంలో కృత్రిమ మేధస్సు అభివృద్ది చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. G7 సదస్సులో మాట్లాడుతూ AI కేవలం యంత్రాల శక్తి చాటేందుకే కాకుండా సామాన్య ప్రజలను సాధికారత వైపు నడిపించేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతమైన డిజైన్, సమర్థవంతమైన పాలన, నైతిక విలువల ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. డిజిటల్ యుగంలో పిల్లల రక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. AI వల్ల సృజనాత్మకత పెరిగినప్పటికీ సరైన రక్షణ చర్యలు లేకపోతే పిల్లలు డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం, దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సైబర్ స్పేస్ అనేది ప్రపంచ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సాంకేతిక ప్రయోజనాలు కేవలం ధనిక దేశాలకు పరిమితం కాకుండా అభివృద్ది చెందుతున్న దేశాలకు చేరాలని, తద్వారా సమ్మిళిత వృద్ధికి సాధనంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. G7 సదస్సులో నాయకులు 3 కీలక ప్రకటనలు ఆమోదించారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాల నేతలు ఈ ప్రకటనలో ఆమోదించారు. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత నౌకాయాను పునరుద్ధరించడం, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అసమతుల్యతను పరిశీలించడం వంటి వాటి ప్రాముఖ్యత తెలిపారు. అలాగే మైనర్ల కోసం సురక్షితమైన డిజిటల్ స్పేస్ సృష్టించడంపై దృష్టి సారించిన ప్రకటనను నాయకులు ఆమోదించారు. ఈ పిలుపుకు మద్దతు ఇవ్వడంలో బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియాలతో భారత్ చేరింది. బాలల లైంగిక దుర్వినియోగం, ఆన్లైన్ గ్రూమింగ్, దోపిడీ పట్ల జీరో టాలరెన్స్ G7 పునరుద్ఘాటించింది. కీలకమైన ఖనిజాలపై చేసిన ప్రత్యేక ప్రకటనలో ఇంధన పరివర్తన, డిజిటల్ పరిశ్రమల కోసం లిథియం, నికెల్ వంటి ఖనిజాల ప్రాముఖ్యతను G7 నాయకులు చెప్పారు. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణేలో రంజన్ గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.
1: Today we have electronics manufacturing industry worth 13 lakh crore rupees in our country. Electronics export was considered unthinkable. Last year, 2025, electronics as an export category became third largest export category in the country. But now we must take the target. Second largest exported category banna hai.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా జాతీయ భద్రత, స్వయం సమృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ

0: తెలిపారు. సైనిక సంసిద్ధత పెంపొందించడం, స్వదేశీ తయారీపై దృష్టి పెట్టడం ద్వారా దేశ రక్షణ రంగంలో అద్భుత మార్పులు వచ్చాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగి 8 లక్షల కోట్లకు చేరిందని, మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి 32% నుంచి దాదాపుగా 90% పెరిగిందని పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలు దాటిందని, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ పెరుగుతున్న బలాన్ని చూపిస్తుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానం మెరుగుపరిచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 6800 కిలోమీటర్ల కంటే ఎక్కువ మేర రహదారులు నిర్మించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: செய்திகள் வாசிப்பவர் கோபாலகிருஷ்ணன். தலைப்புச் செய்திகள். பாரிஸில் நடைபெறவுள்ள தொழில்நுட்ப உச்சிமாநாட்டில் பிரதமர் திரு நரேந்திர மோடி இன்று பங்கேற்கிறார். இணையவழி குற்றத்தடுப்பு வழிமுறைகளை உருவாக்குவதில் மத்திய அரசு உறுதியாக உள்ளதென்று உள்துறை அமைச்சர் திரு அமித்ஷா கூறியுள்ளார். இந்தியா இங்கிலாந்து இடையேயான விரிவான பொருளாதார வர்த்தக ஒப்பந்தம் அடுத்த மாதம் 15ஆம் தேதி அமலுக்கு வரும் என்று இரு நாடுகளும் அறிவித்துள்ளன. கம்போடியாவில் வேலை வாங்கித் தருவதாக கூறி இணையவழி குற்றங்களில் ஈடுபடுத்தப்பட்ட பங்களாதேஷ் நாட்டைச் சேர்ந்த 221 பேர் மீட்கப்பட்டுள்ளனர். உலகக்கோப்பை மகளிர் 2020 கிரிக்கெட் போட்டியில் இந்தியா 95 ரன் வித்தியாசத்தில் நெதர்லாந்தை வென்றது. இனி விரிவான செய்திகள். பிரான்ஸ் நாட்டின் பாரிஸில் இன்று நடைபெறவுள்ள தொழில்நுட்ப உச்சி மாநாட்டில் பிரதமர் திரு நரேந்திர மோடி அந்நாட்டு அதிபர் திரு இமானுவேல் மேக்ரானுடன் இணைந்து பங்கேற்கிறார். ஐரோப்பாவின் மிகப்பெரிய தொழில்நுட்ப மற்றும் புத்தொழில் உச்சி மாநாட்டில் இந்தியாவின் வளர்ந்து வரும் புத்தொழில் சூழலையும் தொழில்நுட்ப முன்னேற்றங்களையும் பிரதமர் எடுத்துரைப்பார் என்று எதிர்பார்க்கப்படுகிறது. முதலீடுகளை ஈர்க்கும் நோக்கில் பிரான்ஸ் மற்றும் ஐரோப்பாவின் முன்னணி வர்த்தக தலைவர்களுடன் அவர் விவாதிக்கவுள்ளார். அதைத் தொடர்ந்து அங்கு வசிக்கும் இந்திய வம்சாவளியினருடனும் பிரதமர் உரையாடவுள்ளார். ஈவியா நகரில் தமது பயணத்தை நிறைவு செய்து பாரிஸ் சென்றடைந்த பிரதமரை விமான நிலையத்தில் இந்திய வம்சாவளியினர் உற்சாகத்துடன் வரவேற்றதாக எமது செய்தியாளர் தெரிவிக்கிறார். முன்னதாக ஈவியா நகரில் அமெரிக்க அதிபர் திரு டொனால்டு டிரம்பை பிரதமர் சந்தித்து பேசினார். உலகளாவிய பொருளாதாரத்திற்கு ஹோர்மோஸ் நீரிணையை திறப்பது முக்கிய நடவடிக்கை என்று அப்போது அவர் கூறினார். தடையற்ற வகையில் கப்பல் போக்குவரத்து நடைபெறுவதை உறுதி செய்ய வேண்டும் என்று பிரதமர் வலியுறுத்தினார். கடல்சார் வர்த்தகத்திற்காக லட்சக்கணக்கான இந்திய மாலுமிகள் உலகின் பல்வேறு பிராந்தியங்களில் சேவையாற்றி வருவதாக அவர் கூறினார். மாலுமிகளின் பங்களிப்பு குறித்து குறிப்பிட்ட பிரதமர் அவர்களுடைய பாதுகாப்பு மிகவும் முக்கியமானது என்றும் தெரிவித்தார். மேற்காசியாவில் அமைதிச் சூழலை ஏற்படுத்துவதற்கான முயற்சிகளில் ஈடுபட்டதற்காக திரு டிரம்புக்கு பிரதமர் பாராட்டு தெரிவித்தார்.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమవుతున్న మల్లెపుదండ తెలుగు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపుదండలో తిక్కన కవితారీతులు అంశంపై డాక్టర్ యు మోహనకుమారి గారి ప్రసంగం, ఇంకా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భక్తిగీతం విందాం. గానం నిత్య సంతోషిని, భక్త రామదాసు రచన, ఎన్ సూర్యప్రకాష్ స్వరకల్పన.

యోగా శ్వాస నియంత్రణకు మూలాధారం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది మన ఆరోగ్యం. నియమానుసారం యోగా నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటే అద్భుతమైన ఫలితాలనిస్తుంది.

యోగాభ్యాసం శీర్షికన ప్రాణాయామాల్లో అత్యంత కీలకమైన భస్త్రిక ప్రాణాయామం గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత రుగ్మతలను నియంత్రిస్తుంది. వాతావరణ కాలుష్యంతో శ్వాస సంబంధిత ఆస్తమా, అలర్జీ బారి నుండి ఉపశమనంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. రక్త ప్రసరణతో శరీరం అన్ని కణాలకు ఆక్సిజన్ అందేలా చేస్తుంది. ఒత్తిడి ఆందోళనలను తగ్గించి మానసిక ప్రశాంతతను కలుగ చేస్తుంది భస్త్రిక ప్రాణాయామం. రక్తపోటు, హెర్నియా, హృద్రోగులు ఈ ప్రక్రియ అభ్యసించడంలో నియమాలను నిపుణుల ద్వారా తెలుసుకుని ఆచరించాలి.

0: ఈనాటి కార్యక్రమంలో ఇప్పుడు తిక్కన కవితారీతులు అంశంపై డాక్టర్ యు ఉమాదేవి గారి ప్రసంగం విందాం.
1: తిక్కన ఆంధ్రావళి మోదం కోసం మహాకవిత్వ దీక్షావిధి నుండి ఆంధ్ర మహాభారతం సృష్టించి యుగకర్త అయ్యాడు. తిక్కన కవితా గుణాలలో మొట్టమొదటిది నాటకీయత. తిక్కన కథను తానుగా చెప్పినట్లు కాక నాటకంలో పాత్రలే మన ఎదుట నిలబడి వ్యవహరించినట్లు వారి మనోవృత్తులు, భావ వికారములు అభినయ వర్ణన మూలమున మూర్తీభవించినట్లు రచించినాడు. ఏ కథయైనను సంవాద రూపంన ఉన్నప్పుడు నాటకీయమనిపించుకొనును అని నాగయ్య నాటకీయతను వివరించారు. తిక్కన అనగానే నాటకీయత స్ఫురిస్తుంది. అంటే ఈ గుణం తక్కిన కవులలో లేదని కాదు, తిక్కనలో ఎక్కువ అని మాత్రమే. కీచుకుని ఇంటికి ద్రౌపది వెళ్ళక తప్పనిసరి పరిస్థితి. వెళ్తే కాముకుడైన కీచుకుడి వల్ల భయం. అప్పటి ద్రౌపది చిత్తవృత్తిని, ఆందోళనని, అంగిక పరిణామాల్ని మనకి కళ్ళకు కట్టించే నాటకీయతకు నిదర్శనమే ఈ పద్యం. ధైన్యంబు తలపోత తలకొన్న చెలువ కాననమును వెళ్ళదనంబు కదిరే అనే పద్యంలో చాలా చక్కగా వర్ణించారు సంజయ. శ్రీకృష్ణ రాయబార సన్నివేశాలు తిక్కన నాటకీయతకు చిహ్న పతాకలు. ఈ రెండు ఘట్టాలు ప్రత్యేకమైనటువంటి దృశ్య కావ్యాలనిపిస్తాయి. సంభాషణల్లో మనుజాదీస, ధర్మప్రవీణ హృదయ, దయోపయోనిధి అనే సంబోధనలుంటాయి. ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టు అనిపించే సంజయ, పక్షపాత వృత్తి విడువుమా వంటి పంక్తులుంటాయి. ఆ రాజు, మా దేశం, ఇట్లున్నారము, వీరతమ్ములు అనే విధంగా నిర్దేశ వాచకాలను ప్రయోగించడం మరో విశేషం. మధ్య మధ్యలో సంజయమోము చూచి ఇట్లను అంటాడు. అమ్మనుజేశ్వరునకు సేమమ్మే, నిన్ను నిట్టవచ్చునే, అతని చరిత్రము నీకునూ మాకునూ వింతయే వంటి ప్రశ్నార్థక ద్యోతకాలు నాటకీయతకు బలం చేకూరుస్తాయి. యుద్ధ వర్ణనలో ఓరి కర్ల, ఓయోయి, నిలునిలువుము వంటి వాటి వల్ల ఆ దృశ్యం సాక్షాత్కరిస్తుంది. కౌరవ సైన్యం కనబడగానే ఉత్తరుడి అవస్థను వర్ణిస్తూ ఉంటే సినిమా చూసినట్లే ఉంటుంది. పాత్రల ప్రవేశాన్ని, నిష్క్రమణని, స్థితిగతుల్ని, స్థలకాల వాచకాల్ని పేర్కొనడం కూడా నాటకీయ గుణాలే. సన్నివేశాలకి, పాత్రలకి తగిన భాషను వాడటం, సజీవ పాత్ర సృష్టికి భావానుగుణంగా వర్ణించటం తిక్కనకు అలవడిన గొప్ప విద్య. కీచకుడు ద్రౌపదిని వెంటాడేటప్పుడు భీముడు కోపంతో ఎలా ఊగిపోయాడో తిక్కన మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు. కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాలుటు అనేటువంటి ఒక పద్యంలో చాలా చక్కగా వర్ణించారు. తిక్కన మనకు కనిపించడు, ఆయా పాత్రలు కనిపించినప్పుడు మనం ఒక నాటకాన్ని చూస్తున్న అనుభవం కలుగుతుంది. శ్రీనాథుడు కాశీఖండంలో భాషింతు తిక్క యజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగా ఒక్కొక్క మాట అని చెప్పాడు. అంటే తిక్కనలోని ముఖ్యమైన కవితాగుణం రసపోషణ విధానం మహాభారతం శాంతరస ప్రధానమైనది. వీర రౌద్ర బీభత్సాది రసాలు అంగరసాలు. విరాట పర్వాన్ని తిక్కన నానా రసాభ్యుతత ఉల్లాసిగా పేర్కొన్నాడు. కానీ తిక్కన చేతిలో ప్రతి పర్వమూ రసవంతమైనది. విరాట పర్వం రసమయం. అందుకే కీచకవధ ఘట్టం చాలా ప్రసిద్ధమైంది. నాటకీయతతో కీచకుడి అవస్థను, భీముడి కోపాన్ని ఎలా ఆవిష్కరింపజేశాడో చూశాం. ఇప్పుడు మరొకటి, కీచకుడు తనని మింగేస్తున్నట్టు చూస్తున్నందుకు ద్రౌపది కీడు సంకించింది, భయం వేసింది, చెమట వణుకు పుట్టుకొచ్చాయి. ఈ లక్షణాలు గమనించిన కీచకుడు వాటిని మన్మథావస్థలుగా భావించాడని చెప్తూ తిక్కన రచించిన పద్యం. వెరువకనను చూచ వీడని ఎద కలుషించిన ఒండొండ చెమట ఉడమ. ఈ పద్యం తిక్కన రసపోషణకి సాక్ష్యం. సంజయుడు పాండవుల బలసంపదని ముందు పొగిడి ఆ తర్వాత కౌరవులు కూడా తక్కువ

కాదు సుమా అని హెచ్చరికగా పలికాడు. రసపోషణకి భాష శైలి ప్రయోగించి రౌద్ర వీర రసావిష్కరణ ఒక సాధనమని మరోసారి తెలిపాడు. యుద్ధ పంచకంలో రౌద్ర వీర భయానక బీభత్స రసాలను నిర్వహింపచేశాడు. స్త్రీ పర్వంలో కరుణరసం దర్శనమిస్తుంది. ఉత్తరాభిమన్యుల వివాహ సన్నివేశంలో శృంగార రసాన్ని చక్కగా పోషించడానికి ఈ పద్యం ఒక ఉదాహరణ. పెనుగుదుట నిడిన చూతంబును అనే పద్యం చాలా చక్కగా వర్ణించారు. యుద్ధరంగంలో ఉన్న ఉత్తరుడు కౌరవ సేనను చూసి వణికిపోయాడు. అప్పటి ఉత్తరుని స్థితిని హాస్యాన్ని జోడించి తిక్కన సీసపద్యంగా అందించాడు. వెలవెల బారుచూ వెగడొందు పెదవుల తడియార ఎంతయూ తల్లడిల్లు అనే పద్యంలో చాలా చక్కగా వర్ణించారు. ఈ విధంగా తిక్కన ఆయా రస సన్నివేశాలలో సముచితమైన పదబంధాలను ప్రయోగించడంలో నేర్పు చూపించాడు. పాత్రల చిత్తవృత్తిని వర్ణించి రసస్ఫూర్తిని కలిగించడంలో తిక్కన ప్రతిభావంతుడు. అందుకే తిక్కన భారతం రసరమ్య కావ్యమైంది. తిక్కన భారతంలోని ఉపాఖ్యానాలు సన్నివేశాలు బుర్రకథలుగా హరికథలుగా ప్రచారం పొందాయి. వర్ణనా నైపుణ్యం. తిక్కన భారతాన్ని రసరమ్య కావ్యంగా మనోహర దృశ్య కావ్యంగా తీర్చిదిద్దడానికి తోడ్పడినవి వర్ణనలే. వర్ణనల కోసం వర్ణనలు చేయటం తిక్కనలో కనిపించదు. కథాగమనానికి బలం కలిగించేలా, పాత్రల మనస్తత్వాన్ని తెలియపరిచేలా, రసస్ఫూర్తి కలిగించేలా వర్ణించడంలో తిక్కన సిద్ధహస్తుడు. ప్రబంధ కవుల వర్ణనలు శృతిమించి ఉంటాయి, కానీ తిక్కన వర్ణనలు ఔచిత్యంతో కూడుకుని ఉంటాయి. పాత్రల్ని వర్ణించేటప్పుడు ఎంత శ్రద్ధ వహిస్తాడో ఇంతకుముందు భీముడు, కీచకుడు, ఉత్తరకుమారుడు పాత్ర వర్ణనల్లో గ్రహించాం. అజ్ఞాతవాసానికి భీముడు విరటుని కొలువుకి వచ్చాడు, వంటవాడి వేషంలో వచ్చాడు. మరి అతని రూపురేఖల్ని తిక్కన మనకు కళ్ళకు కట్టినట్లు చూపించవద్దు. చట్టువం ఒక చేత కట్టి ఖడ్గము సంకత గలించి సూర్యతో పిగియదండ్రు అనే పద్యంలో చాలా చక్కగా వర్ణించారు. సౌప్తిక వర్ణంలో అశ్వత్థామ చూసిన ఊలూక చర్యను వర్ణిస్తూ ఒక పద్యం పరిశీలిస్తే తిక్కన వర్ణనాశిల్పం బోధపడుతుంది. పాత్ర పోషణ. నాటకీయత రసపోషణలో తిక్కన పాత్ర పోషణ నైపుణ్యాన్ని గమనించవచ్చు. భారతంలో అసంఖ్యాకమైనటువంటి పాత్రలు ఉన్నాయి. విభిన్న మనస్తత్వాలు గల ఆ పాత్రల మనోవికారాలను సందర్భశుద్ధితో చిత్రించడంలో తిక్కన ప్రదర్శించిన తీరు అపూర్వం. పైగా అతని దృష్టిలో పెద్ద పాత్ర, చిన్న పాత్ర అనే తేడా ఉన్నట్లు కనిపించదు. ప్రతి పాత్రకి ప్రాధాన్యం ఉందని తిక్కన అభిప్రాయంగా గుర్తిస్తాం. పాత్రలు ప్రవేశించేటప్పుడే పాత్రల స్వభావాల్ని వివరిస్తాడు. ఒక పాత్రచే మరొక పాత్రను మనకి స్పష్టంగా వివరింపజేస్తాడు. పాత్రల చిత్తవృత్తుల్ని, అంగికాది అభినయాదుల్ని, ఆకారాల్ని వర్ణిస్తూ పాత్రలకి సజీవత్వం కల్పిస్తాడు. నాటకీయతకు పాత్రపోషణ ప్రాణం అన్న విషయం గుర్తెరిగిన తిక్కన పాత్ర చిత్రీకరణలో అత్యంత దక్షుడు. తాను నిమిత్త మాత్రంగా ఉండి పాత్రలచే వాటి స్వభావాన్ని వ్యక్తం చేయటమే తిక్కనకు అలవడిన గొప్ప విద్య. అసలైన తెలుగు వనిత ద్రౌపది. ధర్మరాజు మెత్తని పులి. సంజయుడు ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగల వివేకి. కాని ధర్మరాజు ఆవులించనే ఆవులించడు. భీముడు ఉచితానుచితాలు తెలియని కండబలం, ఆవేశం ఉన్నవాడు. దుర్యోధనుడు మితిమీరిన విశ్వాసం కలవాడు, ఎవరి మాటను లక్ష్యపెట్టడు. భీష్మ ద్రోణాదులు ఎవరికీ చెప్పలేక లోలోన పాత్రలు మిత్రధర్మానికి ప్రతీక అయిన కర్ణుడు విధివంచితుడు. ధృతరాష్ట్రునిది అరుదైన పాత్ర. తిక్కన పాత్ర చిత్రణలో అత్యంత ప్రజ్ఞావంతుడు అనడానికి సంజయ్ రాయబారం, శ్రీకృష్ణ రాయబారం ఘట్టాలు ప్రత్యక్ష సాక్షులు. ఏ పాత్ర ఎలా, ఎప్పుడు, ఎంతవరకు మాట్లాడాలో, ప్రతి పాత్ర ఎలా ప్రవర్తించాలో, సంభాషణ నైపుణ్యం అంటే ఏమిటో, మనస్తత్వ చిత్రీకరణ ఎలా ఉంటుందో ఆ ఘట్టాల వల్ల మాత్రమే తెలుస్తుంది. తిక్కన మహాభారతం అనువాదంలా కాకుండా స్వతంత్ర కావ్యంలా భాషిస్తుంది. తెలుగుదనం ఉట్టిపడుతుంది. దానికి కారణం తిక్కన ఆంధ్రాభిమానం. నిర్వచనోత్తర రామాయణంలో చెప్పినట్లుగా జాత్యము కామి ఒప్పైన సంస్కృతమే అయ్యడ ప్రయోగించకపోవటం ఒక కారణమైతే తెలుగు భాషలోని కాకువు మరో కారణం. తెలుగు భాషకి గౌరవం కల్పించి భారతంలోని పాత్రల్ని తెలుగు వాళ్ళకి సన్నిహితం చేసి అసలైన తెలుగు భారతాన్ని అందించాడు. తిక్కన భారతంలోని తెలుగుదనానికి ముఖ్యమైన అంశాలు రెండు: వ్యంగ్య వైభవం, శైలి. వ్యంగ్యం ఆత్మ వంటిది. తిక్కన రచనకి గౌరవం తెచ్చిన కవితా గుణాల్లో వ్యంగ్యం ముఖ్యమైనది. వ్యంగ్యం అనేది తెలుగువాడి సహజ లక్షణం. ఆ లక్షణాన్ని ఆయా సన్నివేశాలలో, పాత్రలలో ప్రదర్శింపజేసి కవితా సౌందర్యాన్ని ఇనుమడింపజేశాడు తిక్కన. సంజయ రాయబార ఘట్టంలో వ్యంగ్య వైభవం పతాక స్థాయిలో ఉంటుంది. కీచకవధ ఘట్టంలో కూడా ద్రౌపది రాయబారానికి వెళుతున్న కృష్ణుడికి ద్రౌపది చెప్పిన మాటలో అక్షరాక్షర వ్యంగ్యం తాండవిస్తుంది. ఇది తిక్కన

0: పాడిన కవితాశైలి వల్ల కూడా 15 పర్వాలకి తెలుగుదనం గాఢంగా హత్తుకుంది. పదాలను తూచితూచి వాడతాడు, విశేష అర్థం వచ్చేలా ప్రయోగిస్తాడు. అవసరమైతే తప్ప సంస్కృతం జోలికి వెళ్ళడు. ఆయా పాత్రలు, సన్నివేశాలు, రసపోషణను బట్టి మరీ అవసరమైనప్పుడు మాత్రమే వాడతారు. తెలుగు మాటలకి బలాన్ని నిరూపిస్తాడు. కెలువరే జూదములెందును కూడు పెట్టి పొడుచువారు, పెట్టని కోట నీకు హరి, కంటికిన్ రెప్పయ్యు పోలే, మాకుంగడు మిండిదే, మీరు ప్రక్కగొనుడు మొదలైన ప్రయోగాలు తెలుగుదనంతో గుబాలిస్తూ ఉంటాయి. తిక్కన మనుమసిద్ధికి మంత్రిగా ఉన్నాడు. స్వయంగా రాయభారాలు నిర్వహించి ఉంటాడు. యుద్ధ తంత్రాలు తెలిసిన రాజనీతిజ్ఞుడు. అవి మహాభారత రచనకి ఎంతో తోడ్పడ్డాయి. సంజయ్ రాయబారం, శ్రీకృష్ణ రాయబారం ఘట్టాలలో తిక్కన రాజనీతి చాతుర్యం బాగా వెల్లడవుతుంది. సంజయుడు ధర్మజుడు, శ్రీకృష్ణుడు ముగ్గురు ముగ్గురే పోటాపోటీగా తమ రాజకీయ ప్రజ్ఞని కనబరుస్తారు. వీళ్ల సంభాషణలో తిక్కన మహోత్సంగా పాల్గొని అనుభవాన్ని జోడించినట్టు కనబడుతుంది. యుద్ధభూమిని వర్ణించేటప్పుడు, యుద్ధ వ్యూహాలను వివరించేటప్పుడు, యుద్ధం జరిగితే తీరును వెల్లడిస్తున్నప్పుడు తిక్కన రాజనీతిజ్ఞత, లోకజ్ఞత, యుద్ధతంత్ర నిపుణత వ్యక్తమవుతుంది.
1: మనం ఇంతవరకు తిక్కన కవితారీతులు అంశంపై డాక్టర్ యు ఉమాదేవి గారి ప్రసంగం విన్నాం. రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో యోగక్షేమం అంశంపై యోగా నిపుణురాలు శ్రీమతి కోకా శిరీష్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త కె జగన్మోహిని.

0: విహారయాత్రలు ప్రయాణాలలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయటం చాలా పొరపాటు. సమయాభావం వలనో తొందరగా గమ్యానికి చేరాలన్న తపనతో తినుబండారాలు, పలహార అవశేషాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు తిన్నచోటనే వదిలేయటం పర్యావరణానికి ఎంతో హానికరం. సమస్త జీవకోటికి అపాయం కలుగజేస్తాయి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు. ఆ అవశేషాలు మిరింగినటువంటి జలచరాలు, జంతువులు ఉక్కిరిబిక్కిరై చనిపోవడం వంటి సంఘటనలను తరచూ చూస్తూనే ఉంటాం. ఆ అవశేషాలు పక్షులు, జంతుజాలాలకి హాని చేయడంతో పాటు పర్యావరణంలో కలిసిపోతున్నాయి. నీటి ప్రవాహంతో నదులలో కలిసిపోయి నదులను కలుషితం కూడా చేస్తున్నాయి. ప్రయాణాల్లో మనం వాడిన వ్యర్థాలు జాగ్రత్తగా పోగు చేసి వాటికి కేటాయించిన స్థలాల్లో చెత్తబుట్టల్లో పడేయడం మరిచిపోవద్దు. ఆనందమయ ప్రయాణాల్లో పరిశుభ్రత పాటిస్తూ స్వచ్ఛ భారత్ ను సాధిద్దాం.
1: జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం. గానం సీత మరియు సత్యవతి.

కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు విందాం. పింగళి సాహిత్యానికి ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో పి సుశీలతో జతకాపాడిన పాట చిత్రం గుండమ్మ కథ.

కార్యక్రమంలో ఇప్పుడు సి నారాయణరెడ్డి సాహిత్యానికి ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో పాడిన పాట ఇప్పుడు విందాం. చిత్రం బందిపోటు.

కార్యక్రమంలో చివరిగా విప్రనారాయణ చిత్రం కోసం పి భానుపతి బృందం ఆలపించిన పాట విందాం. సాహిత్యం సీనియర్ సముద్రాల, సంగీతం సాలూరు రాజేశ్వరరావు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం

0: ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలో నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడు నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ చెప్పారు. వార్తలు వివరంగా. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. దీనిలో భాగంగా సెయింట్ గోబెన్ చైర్మన్ సీఈఓ బెనాయిట్ బాజిన్తో సమావేశమై పర్యావరణ అనుకూల ఉత్పాదకత, స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చిస్తారు. ఆ తర్వాత స్టార్ట్ మొబిలిటీ, రైల్వే రంగాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే అంశాలపై సహకారం కోసం ఆల్సోమ్ సీఈఓతో సమావేశమవుతారు. ఏఐ కోఫౌండర్ సీఈఓ ఆర్థర్ మెన్స్తో కృత్రిమ మేధస్సు, సరికొత్త ఆవిష్కరణలు వంటి అంశాలపై సంభాషిస్తారు. చివరిగా సీఎంఏ సీజీఎం గ్రూప్ చైర్మన్ సీఈఓ రొడోల్ఫ్ సాడేతో సమావేశమై సముద్ర వ్యాపారం, ఓడరేవుల ఆధునికీకరణపై చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేస్తున్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ఒక సంస్కృత సుభాషితం పంచుకుంటూ మానవ జీవితానికి అవసరమయ్యే విలువల గురించి వివరించారు. నిజాయితీ, సత్యాన్ని అనుసరించేవారిని సంపద వెతుక్కుంటూ వస్తుందని, స్వార్థం లేని సేవ చేసేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిరంతర సాధన ద్వారానే జ్ఞానం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ విలువలు వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణంలో, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. దేవి అహిల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి మధ్యప్రదేశ్లో బెతుల్లో గిరిజన సమాజ సాధికారతపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంతర్జాతీయ సికిల్ సెల్ అనీమియా దినోత్సవ వేడుకలకు, అలాగే జూన్ 21 జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కాన్వకేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం కునో నేషనల్ పార్క్ సందర్శించి తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన అభివృద్ది, వారసత్వాల కలయికతో ఒక స్వర్ణయుగంలా నడిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కాలంలో శ్రీరామ జన్మభూమి మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని, మహాకాళ్ లోక్ నిర్మాణాలు జరిగాయని, అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు దేశ అభివృద్ధికి అపూర్వ వేగమిచ్చాయని తెలిపారు. కోటి రికార్డు డిజిటలైజేషన్, 668 పురాతన కళాఖండాల పునరుద్ధరణ, 11 గిరిజన స్వాతంత్ర సమర యోధుల మ్యూజియంల ఏర్పాటు, 11 భారతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా కల్పించడం జరిగిందని అమిత్ షా వివరించారు. న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే ప్రజా సంక్షేమ శిబిరాలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, జనకళ్యాణం స్ఫూర్తితో ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అంతటా మొత్తం 42 ప్రాంతాల్లో ఈ సంక్షేమ శిబిరాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు. ఢిల్లీ పౌరులు తమకు అర్హత ఉన్న వివిధ కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం, ప్రయోజనాలు ఒకే చోట పొందేందుకు ఉపయోగపడతాయని రేఖా గుప్తా పేర్కొన్నారు.
1: दिल्ली की जनता को अलग अलग विभागों द्वारा जितनी भी योजनाओं का लाभ मिल रहा है या केंद्र की जितनी योजनाओं के लिए वो एलिजिबल है, उन सारी योजनाओं के शिविर यहाँ पे सभी विभागों द्वारा लगाए गए हैं. सारी की सारी सुविधाएं अंडर वन रूफ यहाँ पे लोगों को मुहैया कराई जा रही है. पूरी दिल्ली में 42 जगह पे 3 दिन के ये शिविर 18, 19 और 20 तारीख के रहेंगे.
0: ఢిల్లీ వాసులంతా తమకు సమీపంలో ప్రజా సంక్షేమ శిబిరం సందర్శించి ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని రేఖా గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్

0: యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాగ్పూర్లో అంబజరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్లో 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేస్తారు. రక్షణ అంతరిక్ష రంగాల అవసరాలు తీర్చేందుకు అవసరమయ్యే అల్యూమినియం మిశ్రమ ఎక్స్ట్రూషన్ తయారు చేస్తుంది. అల్యూమినియం భాగాల దిగుమతులపై ఆధారపడడం తగ్గించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ విజన్లో భాగంగా స్వదేశీ తయారీకి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈరోజు ఒక జాతీయ దినపత్రిక రాసిన వ్యాసంలో దేశ యువతను అమృతతరంగా అభివర్ణించారు. గడిచిన దశాబ్ద కాలంలో విద్య, నైపుణ్యాభివృద్ది, ఉపాధి, క్రీడలు, ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం వంటి రంగాల్లో మన దేశం యువతకు విస్తృత అవకాశాలు కల్పించిందని వివరించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే ప్రధాన శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలంగా నమ్ముతున్నారని ఆ నమ్మకాన్ని ఈ వ్యాసం ప్రతిబింబిస్తోందన్నారు. దేశ నిర్మాణంలో యువత ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి శక్తి సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించుకునేందుకు గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అనేక అవకాశాలు సృష్టించిందని మాండవీయ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగా సంగమం పోర్టల్లో ఇప్పటి వరకు 170,000 మందికి పైగా నిర్వాహకులు తమ కార్యక్రమాలు నమోదు చేస్తున్నారని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా యోగా సందేశం విస్తరించడంలో వివిధ సంస్థలు, సంఘాల నుంచి వస్తున్న స్పందనకు ఈ భాగస్వామి నిదర్శనమని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంపై ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ స్పందిస్తూ యోగా అనేది ఆరోగ్యం ద్వారా ఐక్యత చాటే ఒక గొప్ప వేడుకన్నారు. ప్రపంచ కేంద్రంగా ఉన్న భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. యోగా ప్రయోజనాలు సమాజంలో ప్రతి వర్గానికి అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ చురా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. పుక్రీ మస్రూన్ రోడ్డుపై బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. మహల్ గ్రామానికి చెందిన వీరంతా కక్దోదాలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణంగా చంబా ఎస్పీ విజయ్ సక్లాని తెలిపారు. ఈరోజు ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరగనుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి.
1: செய்திகள் வாசிப்பவர் சுமித்ரா ரத்னம். தலைப்புச் செய்திகள். நாட்டின் கலாச்சார பாரம்பரியத்தை பாதுகாப்பதற்காக தொடர் நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட்டு வருவதாக மத்திய அரசு கூறியுள்ளது. இளையோர் நலனுக்காக எண்ணற்ற வாய்ப்புகளை மத்திய அரசு வழங்கியுள்ளதாக அத்துறைக்கான அமைச்சர் திரு மன்சுக் மாண்டவியா கூறினார்